ఉమాపతి మహాదేవకి, పవనసుత హనుమానకి, ఆదిశక్తి నవ దుర్గా మాతకి, బృందావన్ బిహారీ లాలకి జై. వెల్కమ్ డివోటీస్ టు ది ఫిఫ్త్ అండ్ ఫైనల్ నైట్ ఆఫ్ ది గీతా యజ్ఞ. లెట్ అస్ ఆల్ స్టాండ్ యాజ్ వి హావ్ ది ఆర్టీ, ది ఫస్ట్ ఆర్టీ టునైట్. కోర్డియల్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టునైట్. As well as TV Jagriti, who is bringing our broadcast near and far, and to other countries also too. To each and every one of you, Jai Sitaram Devotee.